బ్రహ్మ మన పావ పహరు హర కాజస రవణ బిఖట గౌరీ లాథి సాంగ మిలాయి లియా మేర కరత సంత సాధ పై సాథీ కార్గహలీనె సర్వస దీనె ఆప మిలాయా